0: ఖగకుల
1: కడల కరయ ఖగకుల
0: ఎనితో ముగిల
1: ఎనితో ముగిల
0: ఉద్ద అగల
1: ఉద్ద అగల
0: జీకి దనితు
1: జీకి దనితు
0: బాందళ
1: బాందళ
2: వర్తమాన్ ప్రథమ అంతరా లేఖ
0: బాన లోక నగువ నాక
1: బాన లోక నగువ నాక
0: హారో హక్కి పాలిగే
1: హారో హక్కి పాలిగే
0: రెక్కె బీసి ధైర్య సూసి
1: రెక్కె బీసి ధైర్య సూసి
0: చుక్కి ముట్టో హమ్మిగే
1: చుక్కి ముట్టో హమ్మిగే
2: ఎబె ద్వితీయ అంతరాటి లెఖ
0: దూర దూర హారి హారి
1: దూర దూర హారి హారి
0: వ్యోమ కాణువ బగే
1: వ్యోమ కాణువ బగే
0: హసివ మరెసి
1: హసివ మరెసి
0: వాంఛె మెరెసి
1: వాంఛె మెరెసి
0: దిగంత సేరో లఘు బగె
1: దిగంత సేరో లఘు బగె
2: ఎథర తృతీయ అంతరాటికి వెళ్ళినియో
0: యావ నాడో ఎంథ కాడో
1: యావ నాడో ఎంథ కాడో
0: హారో ఆసే హక్కిగే
1: హారో ఆసే హక్కిగే
0: ముక్త గగన నూరు కాల
1: ముక్త గగన నూరు కాల
0: ఈజో శక్తి రెక్కెగే
1: ఈజో శక్తి రెక్కెగే
2: గీతటికు తో లెఖినల పిల్లమనే ఎబె చల గీతటికు ఆమె తాళ సహిత శిఖివా
3: తక్కిట తక్కిట తక్కి